0: శాంతస్తుల
1: ప్రణామి సుమస్తుల ప్రణాశంగల నామి సుమస్తుల నివాసి
0: సరూపే కో కర్మంగ
1: పండాసి సదర్మంగ సదా సచిదానస్తంగ పరణాశీ కని ముకుంద.

చేత మనముఖున చేత అవజాయి ఆపులాకి ప్రభయ ఆపులాయా జీ జీవప్రాణి చక్రిలాయా మాంతో కట్టే వ్యర్థ జన్మకోయా కృపా కర సద్గురు మిళాయ ఏకో నాం చేతే విచో పరమ చుకాయే నానక నాం జపే నాం నౌన జపాయ గౌడీ గరీ మల్లా తీజా జినా గురుమూర్తి ఆయా తిను పిచ్చో జాయే గురు సేవా తే మనపతి ఆయే శ్రీ తృమంతర నామ కుమాయే పూరే గుర్తే సో జీ పాయ హర హర